0: Wicked pulls off an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a poster of the town.
1: Congratulations, Vicky.
2: Thank you.
1: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from My Pursue in just 3 simple steps. 1. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miriala in the chat message and you will get 1 free ticket. Mari inkenduku alasyam? Download the My Pursue app today and get your free ticket. My Pursue, that is MYPURSU. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor My Pursue. Silver sponsors Apex Consulting Services and Kavya Foods.

0: ఊహించని మలుపులు, ఆలోచింపజేసే ఆటలు, ఆనందింపజేసే బహుమతులు, వీటన్నిటినీ కలబోసి ప్రతి బుధవారం మీకోసం మేము తీసుకొస్తున్న మీ ఫేవరెట్ షో అష్టా చెమ్మ. నేను మీ హోస్ట్ శ్రీదేవి.
1: నేను సతీష్. మా ప్రోగ్రామ్ ని ఆన్లైన్ వినాలి అంటే virijallu.com కి వెళ్ళండి. రైట్ సైడ్ మీద ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి ఒకే ఒక్క పదం అండి విరిజల్లు, VIRIJALLU యాప్ డౌన్లోడ్ చేయండి. అలాగే కార్లో HD2 ఉంటే కనుక సెట్ 92.3 HD2, సో యూ కెన్ లిసన్ టు తెలుగు సాంగ్స్ 24 అవర్స్ అండ్ గెట్ ద అప్డేట్స్ ఆన్ ద లేటెస్ట్ ఆఫ్ ద బే ఏరియా ఈవెంట్స్. అండ్ శ్రీదేవ్ గారు, మనకి రాబో పెద్ద ఈవెంట్ ఏంటి ఇప్పుడు?
0: మనకి రాబోయే పెద్ద ఈవెంట్ ఏంటి అంటే May 22nd రామ్ మిర్యాల వచ్చేస్తున్నారు లైవ్ ఇన్ కాన్సర్ట్. ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ ఎట్ 5 Friday 8:00 ఇన్ ICC మిల్పిటిస్. సో రామ్ మిర్యాల కాన్సర్ట్ కి చాలా మంది, అంటే నాట్ ఓన్లీ యూత్ అండ్ ఎవ్రీబడి లవ్స్ హిస్ సాంగ్స్ అండ్ ప్రైవేట్ సాంగ్స్ అయితే ఏంటి, మూవీ సాంగ్స్ అయితే ఏంటి, యూ నేమ్ ఇట్ అండ్ హీ హ్యాజ్ ఇట్. ఆయన అన్ని రకాల పాటలు పాడగలిగే కెపాసిటీ కూడా ఉంది. సో రామ్ మిర్యాల కాన్సర్ట్ ఇస్ కమింగ్ టు బే ఏరియా ఆన్ ఫ్రైడే May 22nd 8:00 ఇన్ ICC మిల్పిటిస్. ఇప్పటి వరకు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోకపోతే మీరు మిస్ అవుతారు. కాన్సర్ట్ తర్వాత ఫీల్ అవుతే బాగోదు, కాబట్టి టికెట్స్ కొనేసుకోండి. సో కాంటాక్ట్ పర్సన్ ఇస్ 5104213535 అండ్ యూ కెన్ బై ద టికెట్స్ అట్ www.bit.ly/RamMiryala2026 అని టైప్ చేస్తే మీరు ఆ వెబ్సైట్లో ఉంటాయి. యూ కెన్ గో బై ద టికెట్స్ దేర్. సో మార్క్ యువర్ క్యాలెండర్స్ అండ్ ఓన్లీ 2 డేస్ లెఫ్ట్ ఫర్ రామ్ మిర్యాలాస్ కాన్సర్ట్. సో అంతేకాకుండా సతీష్ గారు, బే ఏరియాకి చాలా

చాలా అంటే ఫ్రైడే అనగానే కొత్త కొత్త మూవీస్ అన్ని వస్తాయి కదా, ఎవ్రీ ఫ్రైడే దెర్ విల్ బి ఎ న్యూ మూవీ. సో ఈసారి ఇవాళ మనం ఒక ఇంటర్వ్యూ తీసుకొచ్చాము. ఆ ఇంటర్వ్యూలో ఇక్కడ ఎన్ఆర్ఎస్ మన చాలా మంది మూవీ లవర్స్ ఉంటారు, దాంట్లో కొంచెం ఇంకొక 4 స్టెప్స్ అహెడ్ వెళ్ళి వాళ్ళ కెరియర్ అంటే వాళ్ళ జాబ్స్ ఇక్కడ ఐటీ జాబ్స్ చేసుకుంటూనే వాళ్ళ ప్యాషన్ని యునో క్యారీ ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతో బంచ్ ఆఫ్ ఐటీ గైస్ పుట్ టుగెదర్ వన్ నైస్ మూవీ, అంటే చక్కటి 16 నాళ్ళ తెలుగు మూవీని ఒకరు తీసుకొస్తున్నారు. ఆ మూవీ గురించి మనం ఇవాళ ఇంటర్వ్యూలో తెలుసుకోబోతున్నాము. సో మరి ఆలస్యం చేయకుండా నేను పేరు చెప్పను, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాము. సో దాంట్లోనే ఉండిపోతాయి. సో లెట్స్ లిసన్ టు దట్ ఇంటర్వ్యూ, విల్ కమ్ బ్యాక్. ఇప్పుడే ట్యూనిన్ అయితే గనక మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్తో.

0: గిరిజల్లు శ్రోతలకి నమస్కారం. మన 16 ఏళ్ల మా గిరిజల్లు ప్రస్థానంలో మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ప్రమోట్ చేయడానికి, వాటికి షోకేస్ చేయడానికి ఎంత ఇష్టపడతామో అంతకంటే ఎక్కువ ఇష్టంగా మేము న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ ని, ముఖ్యంగా అమెరికాలో ఉంటూ ఇక్కడ మనలాగే వర్క్ చేస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ ఆస్పిరేషన్స్ తో తెలుగు సినిమాలు ఏదో చేయాలని తాపత్రయపడే అందరికి కూడా గిరిజల్లు ఎప్పుడో ప్లాట్ఫామ్ గా నిలిచింది. అలాగే ఒక టాలెంటెడ్ టీమ్, ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళ డే టు డే దే ఆర్ ఆల్ డూయింగ్ సంథింగ్, బట్ వాళ్ళ ప్యాషన్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ ఒకళ్ళు, ప్యాషన్ ఫర్ డైరెక్షన్ ఒకళ్ళు, ప్యాషన్ ఫర్ యాక్టింగ్ ఒకళ్ళు. అటువంటి యాక్టర్, యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక చక్కని తెలుగు పేరుతో వస్తున్న ఒక చక్కని తెలుగు సినిమా రమణీ కళ్యాణం. ఆ రమణీ కళ్యాణం సినిమా రిలీజ్ కి వస్తున్న సందర్భంగా ఆ టీమ్ తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా లైన్ లో ఉన్నారు రమణీ కళ్యాణం మూవీ డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి గారు, అలాగే సినిమా హీరో సూర్య వశిష్ట, అలాగే హీరోయిన్ దీప్షికా చంద్రన్. హాయ్ విజయ్ గారు, హాయ్ సూర్య గారు, హాయ్ దీప్షిక గారు, వెల్కమ్ టు విరిజల్. చాలా బాగున్నాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారు, ఐ స్టార్ట్ విత్ యూ అండి. చక్కని పేరు రమణీ కళ్యాణం, అంత చక్కని పేరు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాయిస్ ఆఫ్ ద టైటిల్ చెప్పండి, ఎందుకంటే ఇక్కడ తప్పు లేదు, ఈ మధ్య క్యాచీ టైటిల్స్ పెడుతున్నారు టు గెట్ మేక్ ఇంప్రెషన్, బట్ చక్క అచ్చ 16 నాలుగు తెలుగు టైటిల్ పెట్టారు మీరు.
1: రమణీ కళ్యాణం కథ పరంగా రమణీ కళ్యాణం అనేది యాప్ట్ అండి. అది మన సాంగ్ కూడా చూసారంటే సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంటుంది, సినిమా టైటిల్ కూడా రమణీ కళ్యాణం. రమణీ కళ్యాణం అంటే బేసికల్ గా సీతారాములు అని కూడా అంటారు కదా బేసికల్, అట్లా కూడా వస్తుంది మీనింగ్. అట్లా అందమైన అమ్మాయి అని కూడా వస్తుంది, ఒక కళ్ళలేని అమ్మాయి అంటే బేసిక్. మన స్టోరీ బేస్ చూస్తే అమ్మాయికి షీస్ లైక్ నో బ్లైండ్ అండ్ హీరో వచ్చేసి లైక్ హ్యాండిక్యాప్, వాటి మధ్య జరిగే స్టోరీలో తర్వాత ఏం జరుగుతుంది, టైం అండ్ కాన్స్టెంట్స్ వల్ల వాట్ హ్యాపెన్స్, వాళ్ళ ఛాన్స్ ఎన్కౌంటర్ వల్ల వాట్ హ్యాపెన్ ఇన్ లైఫ్, వాట్ హ్యాపెన్స్ టు హర్ వెడ్డింగ్ అనేది వేస్తే మన ట్రైలర్ కూడా చూస్తే ఇట్ స్టార్ట్స్ విత్ దాట్ పెళ్లి చూపుల సినారియోతో మొదలవుతుంది. హౌ ఇట్ ఎండ్స్ అప్ ద మ్యారేజ్ గేమ్ అవుతుంది అనేది స్టోరీ. ఇట్ ఎ వెరీ హార్ట్ వార్మింగ్ స్టోరీ అండ్ ఇట్ టెల్స్ అబౌట్ ది న్యూయాన్సెస్ ఆఫ్ దే లైఫ్, their conflicts in their life and like how they interact with each other, how situations play. అనేది మన మెయిన్ క్రూక్స్. అందుకని బేసికల్ అంటే వెడ్డింగ్ బేస్డ్ స్టోరీ ఉంది, అది వెడ్డింగ్ ఏమవుతుంది మెయిన్ కోర్ పాయింట్ అనమాట. సో అందుకోసమే రమణీ కళ్యాణం అని పెట్టి అందులో తెలుగు టైటిల్ పెట్టాలి. పెళ్లి అంటే డెఫినెట్ గా రైట్, చాలా అనుకున్నాం. లిరిక్స్ రైటర్ పూర్ణ జరిగి ఉన్నది, కోర్ మూవీ చేసిన లిరిక్స్ రైటర్ ఆయన లిరిక్స్ రాశారు దీనికి. ఈ కమర్ విత్ వర్డ్ రమణీ కళ్యాణ్ ఫస్ట్ టైం వాడేది బేసికల్ అండ్ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ మంచి టైటిల్, పెళ్లికి సంబంధించిన టైటిల్ డెఫినెట్ గా చూస్తున్నాం. అండ్ అది వచ్చిన తర్వాత వీ గాట్ ఏ సాంగ్ ఆల్సో అండ్ అఫ్ కోర్స్ ఈజీ చాయిస్ టు మేక్ రమణీ కళ్యాణం టైటిల్ అండి.
0: చాలా చక్కని టైటిల్ పెట్టారు. అండ్ ఇంకోటి నేను ట్రైలర్ చూసానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా చక్కగా ఉంది. సో వన్ థింగ్ చెప్పినట్టుగా ఒక బ్లైండ్ అమ్మాయి అండ్ ఒక డిజబిలిటీ ఉన్న అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ తెలుస్తోంది. అట్లీస్ట్ ట్రైలర్ లో నాకు పర్సనల్ గా నచ్చింది. ఇప్పుడు ఇదే స్టోరీని అంటే అట్లీస్ట్ నాకు ట్రైలర్ లో చూసిన చిన్న షార్ట్ చిన్న కట్ లో ఎక్కడ సింపథెటిక్ వాళ్ళ సిచ్యువేషన్ ని సింపతి చూపెడుతూ అలాగ నాకు అనిపించలేదు. ఐ యాక్సెప్టింగ్ ఫర్ వాట్ దే ఆర్ అండ్ లివింగ్ త్రూ దర్ లైఫ్ అండ్ హౌ దే ఫాల్ ఇన్ లవ్, అలా అనిపించింది. సో సింపతి యాంగిల్ లేకుండా బాగా కట్ చేశారు, విచ్ ఇస్ వాట్ ఐ పర్సనలీ లైక్. సో దట్ ఈస్ మై క్వశ్చన్ టు అగైన్ విజయ్ గారు, అంటే సినిమా కూడా అదే యాంగిల్ లో అప్రోచ్ చేయారా ఆర్ ట్రైలర్ కట్ అలా ఉందా?
1: అదే అప్రోచ్, అది కోర్ కాన్సెప్ట్ లో అదే అండి. బేసికల్ గా వాళ్ళకేంటంటే వాళ్ళ కథలు ఉంటాయి కదా, వాళ్ళకేంటంటే సింపతి అనేది అవసరం, వాళ్ళకి వేరే స్ట్రెంగ్స్ ఉంటాయి, ఆ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడటం వాళ్ళకి ఇష్టం కానీ ఇలాగ అది జాలి అనేది మనం చూపించాలనుకుంటాం కానీ వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళకేంటంటే వాళ్ళకి మంచి కథలు ఉంటాయి, వాళ్ళకి లైఫ్ ఉంటుంది, అట్లా వెళ్తే దే హ్యావ్ బ్యూటిఫుల్ స్టోరీస్. అట్లానే కోర్ కాన్సెప్ట్ లో కూడా మనకి సింపతి అనేది బేసికల్ డైలాగ్స్ కూడా చూసారంటే డైలాగ్స్ లో కూడా మన రామ్ జగదీష్ గారు ఉన్నారు కదా, కోర్ట్ మూవీ డైరెక్టర్, మనకి డైలాగ్స్ సింపే లో కూడా ఉన్నారు. సో రామ్ జగదీష్ గారు గేవ్ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్స్ లైక్, అందుకనే ఆ డైలాగ్ కూడా వెరీ పాపులర్ అవుతుంది. ఎస్ అండ్ సింపతి ఇస్ నాట్ దే వాట్ దే వాంట్, దే వాంట్ టు రికగ్నైజ్ ద టాలెంట్స్ అండ్ ఆల్సో ద ఎంపతి.
0: వెరీ గుడ్, బాగుంది. సూర్య గారు మీ దగ్గరికి వస్తున్నాను, మీరు మాట్లాడినప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో యూ టీచ్ అని చెప్పారు. లుక్ లైక్ ప్రొఫెషనల్ అండ్ కెరియర్ బై ఇట్సెల్ఫ్ ఇన్ పారలల్. అండ్ ఇంకో సైడ్ ఆబ్వియస్లీ దేర్ ఇస్ ద మూవీ, సినిమాలో మూవీ హీరోగా నటిస్తున్నారు మీరు. అండ్ ఇంత ముందు కూడా బొట్ట బొమ్మ అండ్ వేరే సినిమాలు కూడా నటించడం జరిగింది. యూ సీమ్ లైక్ వన్ ఆఫ్ అస్ అండి యూఎస్ లో. సో టాక్ అబౌట్ ద ప్యాషన్ ఫర్ మూవీస్. ఐ నో యూ సాఫ్ట్వేర్ డెవలపర్, యూఆర్ ఇన్ టు ఫ్యాషన్ టెక్నాలజీ, యూ టీచ్ ఇట్. మూవీస్ రెండిట్లో అండ్ టాక్ అబౌట్ హౌ యూ గాట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ అండి.
2: సో బేసికలీ నన్ ఆఫ్ దిస్ థింగ్స్ బై చాయిస్ ఇస్ అ ప్రొఫెషన్ అండి. మోర్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ హాబీ ఫర్ మీ, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్. సో అంటే ప్యాషన్స్ కాదు కానీ ఇట్స్ మోర్ లైక్ ఐ వాంట్ టు ఎంజాయ్ ద ఆర్ట్ ఫార్మ్. సో ఐఎమ్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ మూవీస్ అండ్ సమ్వేర్ ఐ వాంట్ టు డెల్వ్ డీప్ ఇన్ టు ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ మోర్. దట్స్ మై ప్రాసెస్ ఫస్ట్ థింగ్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్ ద స్క్రిప్ట్స్ వాట్ ఐ చూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దిస్ వన్ దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఐ చూస్ ఇట్. అండ్ ఆల్సో ద అదర్ థింగ్ ఇస్ దిస్ మూవీస్ లోకి ఎలా వచ్చానంటే మా నాన్నగారు హీ యూస్ టు వర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. హీ వాజ్ ద చీఫ్ డైరెక్టర్ ఫర్ రాజ్ గారు, చిత్రం గారు, రాఘవ గారు అండ్ కృష్ణంశి గారు. హీ హాస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 35 years లాంగ్. ఆయన కోవిడ్ లో చనిపోయారు అండ్ హిస్ విష్ వాస్ టు somewhere for me to be an actor and become something big. But somewhere I transformed that dream of his into my own, converted into my own, and now my dream is to enjoy the art form, and that's one of my hobby. So that's the reason I do other things as well. And
0: okay, so ఇప్పుడు మీరు ఫ్యాషన్ ఒక ఫీల్డ్, ఫుల్ స్టాక్ డెవలప్డ్ ఐటీ ఒక ఫీల్డ్ అండ్ మూవీ ఒక ఫీల్డ్, అఫ్ కోర్స్ మూడు ఫ్యాషన్ అని అంటున్నారు, బట్ ఒకంత పార్షియాలిటీ గానీ ఒకంత ఫేవరెటిజం గానీ ఇన్ని ట్రాక్ లో ఉందా?
2: లేదండి, ట్రూలీ లేదు, నిజంగా లేదు. ఎందుకంటే అంటే ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ లో ఏం చెప్తానంటే ఐ టీచ్ యూఐ యూఎక్స్ డిజైన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అదర్ సబ్జెక్ట్స్, బట్ దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఐటీ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్. ఐ మే యూఐ యూఎక్స్ డిజైనర్ యాజ్ వెల్. సో ఐ టీచ్ డిజైన్ ఓవర్ దర్ అండ్ ఐ టు కోడింగ్ ఆన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫ్రంట్, ఆన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎండ్. ఐ యాక్చువల్లీ సీ దమ్ యాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. లైక్ ఐ డోంట్ డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ ఫర్ మనీ. ఇఫ్ ఎట్ ఆల్ ఐ గెట్ మనీ ఫ్రమ్ దెమ్, ఐఎమ్ గ్రేట్ఫుల్, బట్ ఐ డూ ఇట్ బికాస్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్. దట్స్ వై ఐ డూ ఆల్ ఆఫ్ ద, ఈవెన్ టీచింగ్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్ బికాస్ somewhere in my childhood I used to be a bad student and now I enjoy teaching because somewhere I can tell it in much more deeper detail that what I didn't get in my childhood.
0: Fantastic. Again, cinema vishayam goste trailer lo naku anpinchindi enante heroine a self belief undi tana disability in pakkan betti oka confident life lead chestunna ammayi hero ki aa realization self ichi tadwara iddaru love lo padtaru. At least you don't have to reveal, but at least that's my yeah. The trailer. So talk about your sure. character and the character lo meeku nachindi endi, and again your chemistry with the heroine and the conflict kani adi, what is it that love that you felt in love with the character itself?
2: See, the conflict actually in our movie is the time and situations itself, Andy. So I think that is the beauty of the story, where it is not a forced conflict that we need to put in somewhere so that it becomes something. The time and the situations are itself the conflict. And the other thing is that in typical movies, wherever the actor or the lead actor's hero or whatever it is, they'll have a character arc where they're having different things. In this one, he's in a devastated state in the starting of the movie. And somewhere this girl who is like seeing this life with full of color and full of brightness, even though she is blind, somewhere it kind of like falls into my eye and it attracts me. And then I go forward, and how she brings that beauty and colorfulness into my life, it rubs it off. Kada, when we see people who are like that, it kind of like rubs it off to other people who are also in those situations. From that, I take inspiration and I move on, and we have some cute moments, some really really nice emotion, heartwarming moments. And how does my character arc go from that depressed person to a more enjoyable, happy and loving person? That is the crux of the story, Andy.
0: And Dikshya garu mee dikkiki vaste, again you're also an accomplished elante you have your own business, ad agency that is successfully running really really well and vinnanu, alage you've acted in movies, Margan Martin cinema lo meer kuda act chesaru. So again, before I talk about the movie, again interesting team and meedi, and I'll come to Vijay garu kuda. Mee andariki kuda looks like you're doing very well in your I wouldn't even call it a side hustle, you have another hustle going on where you are all doing pretty good, but then you all came together as a team and this cinema chakaga build chesaru. So talk about yourself, Deepshika garu, meeku adu a business undi, but I know movies kuda act chestunnaru, mee passion enti, mee love enti, daani gurinchi cheppandi.
3: నాకేంటంటే ఏది నాకు నచ్చుతుందో యాక్చువల్లీ ఇన్ ద జర్నీ ఆఫ్ మీ డూయింగ్ యునో ఏది ఆపర్చునిటీస్ వైజ్ ఫిల్మ్స్ వైజ్ ఏది నాకు ఎక్సైట్మెంట్ ఉందో వాట్ ఎవర్ దట్ మేక్స్ మీ యునో ఫీల్స్ హ్యాపీ డూయింగ్ ద జాబ్. సో అట్లా అని ఒక యునో హ్యాపీయెస్ట్ జాబ్ ఇది నాకు ఈ ఫిల్మ్ యూనో రమణీ కళ్యాణం, ఎందుకంటే మొత్తం ప్రాసెస్ నేను ఎంజాయ్ చేశాను అండ్ జర్నీయే ఒక బ్యూటిఫుల్ జర్నీ అండ్ ఆల్సో ద స్టోరీ కూడా ఇప్పుడు మీరు చూసాక దాంట్లో ఒక చాలా మోటివేషన్స్ ఉంటాయి, చాలా మీనింగ్ఫుల్ యూనో ఎమోషన్స్ ఉంటాయి అండ్ ప్రొఫౌండ్ ఎమోషన్స్. అది అంత ప్లే చేయడానికి ఐ థింక్ ఇన్ దిస్ ఎర్లియర్ స్టేజ్ గెటింగ్ అ క్యారెక్టర్ లైక్ సచ్ స్ట్రాంగ్ అండ్ సో అది నాకు చాలా గ్రేట్ఫుల్ గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇది ఆడియన్స్ కూడా వర్క్ అవుతుంది. ఇది ఒక ఇది వీ కెనాట్ సే ఇది మొత్తం ఫీల్ గుడ్ సినిమా అట్లాంటి కూడా ఉండదు, ఎందుకంటే ఆడియన్స్ ప్రెసెంటేషన్ కి కూడా మనం ఎంటర్టైన్మెంట్ అలా ఇస్తున్నాము. సో మొత్తం నేను ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా ఎమోషన్ అయింది. యాక్చువల్లీ నేను ఇంత మంచి సినిమా చేశానా ఇట్లా ఎమోషన్ వచ్చింది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే ముందే ఇలాంటివి చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఎలా సెలెక్ట్ చేస్తాను, ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు హైయర్ అయింది ఈ సినిమా తర్వాత నాకు. సో నెక్స్ట్ నెక్స్ట్ ఎలా నేను సెలెక్ట్ చేస్తాను అట్లా అయింది.
0: అండ్ మీరు చెప్పినట్టుగా ఒక ఆదర్ బ్యాక్ రోల్ ఎస్పెషల్లీ ఫీమేల్ క్యారెక్టర్ దొరకడం మన సినిమాలో నాట్ ఈజీ. బట్ ఇంకోటి సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే అట్లీస్ట్ దేర్ నాట్ టూ మెనీ క్యారెక్టర్స్. ఎక్కువ క్యారెక్టర్స్ ఏమిటి ఏంటంటే దేర్ ఓన్లీ ఫ్యూ క్యారెక్టర్స్ బట్ దోస్ ఆర్ ద సెంట్రల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద మూవీ. అటువంటి ఆదర్ బ్యాక్ రోల్ దొరకడం అదృష్టం. బట్ వాట్ వాజ్ ద ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ యువర్ రోల్ అండి? అండ్ అని మేము సినిమా చూసినప్పుడు గివ్ ఎ రెఫరెన్స్ టు అ సీన్ that when you looked on the screen, the final product is nadare ba embale jaisa nahi karne. Again, you don't have to reveal the story as such. So two questions. Okati, what was the challenging part of your role? Rendu, give us a reference of a scene in the movie meer personal ga chusinappudare bale ochindi nen ba chestanu anipinchina scene em ani cheppan maaku.
3: First challenging part in the movie is audience ni ela convince cheyali, endukante blind ante అది కనిపించాలి కదా. ఇప్పుడు నా ఐస్ నార్మల్ గా ఉంది, ఎలా నేను ఆడియన్స్ తో కన్విన్స్ చేశాను చేస్తాను నేను బ్లైండ్ అని? అది ఒక బిగ్ ఛాలెంజ్. ఇంకొకటి ఏంటంటే బ్లైండ్ క్యారెక్టర్ అయినా సరే ఈ క్యారెక్టర్ ఒక ఎంతూసియాస్టిక్ ఎనర్జెటిక్ క్యారెక్టర్, అది ఆ ఇన్నోసెన్స్ అది అంతా నేను అట్లానే ఉండాలి. సో ఈ క్యారెక్టర్ నాకు వెరీ సిమిలర్ టు మై పర్సనాలిటీ, అది ఒకటి. కానీ విజువల్లీ ఇంపాక్ట్ అదే నాకు మొత్తం ప్రాసెస్ ఐ వాస్ ఎంజాయింగ్ ద కంప్లీట్ ప్రాసెస్. సో అదే ఫస్ట్ కొన్ని రోజులు నేను ఐ వాస్ థింకింగ్ వెదర్ ఇట్ ఈస్ కన్విన్సింగ్ ఆర్ నాట్, ఎందుకంటే ఈ క్యారెక్టర్ షీ డస్ నాట్ స్పీక్ ఫర్ సింపతి. సో అట్లా ఉన్నప్పుడు షీ ప్రిటెండ్ సమ్ టైమ్స్ షీఈ్ నాట్ బ్లైండ్. సో అందరూ ఉన్నప్పుడు ఫింగర్ తను, అప్పుడు అందరూ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ షీ ప్రిటెండ్స్ లైక్ షీఈ్ నాట్ బ్లైండ్, సమ్ టైమ్స్ షీల్ బి బ్లైండ్. అది ఒక పిక్ ఛాలెంజ్ గా ఉండింది నాకు, అది ఎట్లా కన్విన్స్ అయిపోతాను అట్లా ఉండండి. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఐ థింక్ ద హోల్ ఫిల్మ్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్. ఐ కెనాట్ సే వన్ సీన్ ఆర్ దట్ సీన్ ఆర్ దిస్ సీన్ లైక్ దట్, ద హోల్ ఫిల్మ్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్. అదే
0: సుజయ్ గారు మీకు కూడా సేమ్ క్వశ్చన్ అండి. ఇఫ్ యూ హావ్ టు ఫైనల్ ప్రోడక్ట్ చూసిన తర్వాత ఇఫ్ దేర్ ఇస్ ఎనీ సీన్ దట్ యూ ఫెల్ట్ వెరీ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అలాంటి అనిపిస్తే కనుక టుమారో వెన్ పీపుల్ వాచ్ ద మూవీ.
2: In terms of just like charisma and just like the flow, right, there are some scenes between Dikshika and me, Raj and Sanjana's characters. I think those will be a little bit more heartwarming. And also I'll have some things with Dikshika's family as well, some emotional scenes. And I think those would be really good scenes, and that's what I feel.
0: Jagar, coming back to you, Meer Kuda, again, you are an IT professional by the day, but you also, New York Film Institute, would have heard you did some programs and this is something you're passionate project together. So again, Chepan, sir, is this the movie filmmaking and the end goal? And again, of course, because I've seen a lot of people just learn to what it is. So me end goal, Andy, is this the path you want to pursue?
1: Yeah, definitely. End goal, I think, definitely I want to tell a lot of stories. I have so many stories I want to tell people. So this is one of the beautiful stories. Definitely other stories go on. I definitely want to pursue all those things. And also, I like my IT profession because technically I am kind of fond of that also. I think I'll be able to do both, but mostly profoundly I want to do films. Coming to like, you know, filmmaking under the passion, right? Even in IT field, I used to work 9 to 5, and at 5 o'clock I used to catch a train from Princeton to New York, and used to go to New York Film Academy for evening filmmaking courses. That's how I started learning and also worked on various projects there. And then finally venturing into our own Telugu film, Ramani Kalyanam.
0: And ee cinema lo we release chesina okka paaru kuda chaala baagundandi. So okka sari cinema lo music gurinchi part gurinchi alage other aspects of the movie vere characters avachu technicalities avachu share cheyandi.
1: Yeah, story wise kuda kaakunda musical ga kuda this is very very musically bound sound, like Suresh Kurup garu ani cheppesi mana Dulkar Salman toti Sita Kalyanam లూకా ఫిల్మ్ లో కూడా చేశారు, తవీనర్ ఒక సినిమా. ఆ మూవీస్ ఆ సాంగ్ వెరీ మేజర్ సెవెన్ గ్రేట్ ఇండియన్ కిచెన్ అట్లా మూవీస్ లో చేస్తాను. ఫస్ట్ టైం వేర్ ఇంట్రడ్యూసింగ్ టు ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ అసలు అసలు రమణీ కళ్యాణ్ ఇస్ ఆల్సో వన్ అండ్ వీ ఆల్సో వెరీ ఈగర్ టు షో ద అదర్ సాంగ్స్ ఆల్సో విచ్ ఆర్ ఈక్వలీ అండ్ ఈవెన్ ఈక్వలీ హ్యావ్ ఎ డిఫరెంట్ టెంపరేట్ అండ్ డిఫరెంట్ సౌండింగ్ దేర్ దట్స్ వాట్ సూరజ్ గ్రూప్ మ్యూజికల్ అని కూడా ఇఫ్ ఇఫ్ ఐ దట్స్ వాట్ వీఆర్ ఆల్సో సేయింగ్ దట్ ఇస్ ఐ సూరజ్ గ్రూప్ మ్యూజికల్ అని వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ it's going to be a musical film also and actually it's not only story about it and also the musical film at the same time that's why it's very entertaining and also we don't want to give like an art kind of form to anything right it's like any even blindness cheppina kuda people will forget about the blindness or their disability is much more than cinema lanta they'll get involved into the story that is what we want to tell sympathy is not what they want
0: and meer kuda as a filmmaker director first cinema ni వాళ్ళకి డిసబిలిటీస్ లేకుండా ఒక లవ్ స్టోరీ లో కూడా తీయచ్చు మీరు బట్ యూ చోజన్ దిస్ పర్టికులర్ స్టోరీ సో మీ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏంటి విజయ్ గారు?
1: ఇన్స్పిరేషన్ న్యూయార్క్ లో నేను ఉన్నప్పుడు చూశానండి నేను కొంచెం డిసబిలిటీ దే యూస్ టు బి వెరీ మచ్ ఫన్ వాళ్ళు దే ఆర్ సో మచ్ ఓవర్ పీపుల్ వాళ్ళతో చూసారంటే లైక్ సో దే హ్యావ్ బెటర్ లైఫ్ లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ దే ఆర్ కైండ్ ఆఫ్ వెరీ లైక్ దే హ్యావ్ వేరియస్ టాలెంట్స్ చాలా బాగున్నాయి జాలి పడుతుంటే దే డోంట్ కేర్ అబౌట్ అది మీ జాలి పడ్డాను కదా దే హ్యావ్ టాలెంట్స్ అండ్ దే షుడ్ బి ఐడెంటిఫైడ్ ఫర్ దట్ నాట్ ఫర్ అలాగే మన సింపతి అంటే మనకి అక్కడ ఆగిపోతాం అక్కడ సింపతి దగ్గర ఆగకూడదు అక్కడ ఇన్స్పిరేషన్ వచ్చింది అండ్ అక్కడ నుంచి అండ్ ఆల్సో ఐ వాంట్ టు టేక్ టెంప్లేట్స్ ఐ డోంట్ వాంట్ టు స్టోరీ సంథింగ్ విచ్ ఆర్ ఛాలెంజింగ్ అది ఇట్లా ఇట్లాంటి కాన్స్టెంట్ రోల్స్ చేస్తే అట్లీస్ట్ ఐ విల్ హ్యావ్ ఎ క్రియేటివ్ అబిలిటీ టు లైక్ అట్లీస్ట్ టెల్ స్టోరీ డిఫరెంట్ టెంప్లేట్ అండ్ ఆల్సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు పీపుల్ కి అండ్ పీపుల్ వాంట్ డిఫరెంట్ కాంటెంట్ నాట్ ఇట్ విల్ గివ్ అస్ చాయిస్ టు మేక్ న్యూమరస్ స్టోరీస్ దెన్ విల్ గెట్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఆల్సో దట్ ఇస్ వాట్ మై ఇంటెన్షన్ I wanted to watch different concepts, different way of life. Plus, who doesn't want to see? So that's what process of like choosing this story.
0: Fantastic. And Deepshikha Garu, let's start with you, Andy. An opening initial invitation, Andy, to all the listeners of Virijallu. This cinema, Ramani Kalyana cinema, theaters lo. ఎందుకు మిస్ అవ్వకూడదు? లెట్స్ స్టార్ట్ విత్ యూ అండి.
3: ద ఇంటెంట్ టు టెల్ సంథింగ్ గుడ్ టు ద ఆడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇలా ఇప్పుడు చాలా సినిమా వస్తాయి, ఇది ఇది ఒక ఆర్గానిక్ సినిమా. ఇంకొకటి ఏంటంటే కనెక్ట్ అవుతుంది, హార్ట్ఫుల్ గా అందరికి కనెక్ట్ అవుతుంది, ఒక మోటివేషన్ ఇస్తుంది, పాజిటివిటీ ఇస్తుంది లైఫ్ మీద. ఇంకొకటి ఒక గుడ్ ఇంటెన్షన్ తో మేడ్ అయింది ఈ సినిమా మొత్తం. అన్ని టీమ్ కూడా ఒక బ్యూటిఫుల్ సోల్స్, బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ ద టీమ్. ఇంకొకటి సినిమా కూడా అలాంటి ఒక బ్యూటిఫుల్ గా వచ్చింది. సో నాకేంటంటే ఎవరు చూస్తున్నారు థియేటర్ లో చూస్తున్నారు వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఇది ఇది ఒక యూనో మంచి ఫీలింగ్ వస్తాయి ఈ సినిమా చూసిన తర్వాత, అది నా నమ్మకం. సో అట్లానే నాకు కూడా వచ్చింది ఫస్ట్ కాపీ చూసిన తర్వాత. సో అందుకోసం ఇంకొకటి ఇది అన్ని ప్యాటర్న్స్ మొత్తం బ్రేక్ చేసిన మూవీ. ఫస్ట్ డెబ్యూ మూవీలోనే తను డెత్ గస్ట్ తీసుకొని అంత కాన్ఫిడెన్స్ తీసుకొని హీ హాస్ బ్రోక్ మెనీ ప్యాటర్న్ అండ్ యునో లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ. సో అట్లా ఉన్నప్పుడు దిస్ షుడ్ బి యునో రిసీవ్డ్ బై ద ఆడియన్స్, అదే నా ఫీలింగ్.
0: సూర్య గారు మీ సైడ్ నుంచి?
2: యా అండి, ఐ థింక్ ఇక్కడ ఇండియన్ ఆడియన్స్ కి ఎప్పుడైతే నేను చెప్తున్నామో ఐ థింక్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది, ఫ్యామిలీ వెళ్ళి సినిమా చేస్తాను చూస్తారని ఆశిస్తాను నేను చెప్తా ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ అక్కడ బికాస్ ఐ స్టేడ్ ఇన్ ద స్టేట్స్ ఆల్సో ఇన్ ద యూఎస్ ఫర్ 6 ఇయర్స్ నేను చాలా చూస్తాను కదండి, సమ్వేర్ కనెక్ట్ అయితే ఉంటుందో బికాస్ ఇన్ అవర్ ఫాస్ట్ పేస్ లైఫ్ అండ్ ఎవరింగ్ వి మిస్ ఇట్. ఐ థింక్ ఈ మూవీలో చాలా విషయాలు అట్ ద సేమ్ టైమ్ కల్చర్ గురించి కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ ద కిడ్స్ అండ్ ద పేరెంట్స్ విల్ రియలీ ఎంజాయ్ దాట్ అండ్ ఆల్సో వన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ వై సమ్మన్ వుడ్ వాంట్ టు మూవ్ దిస్ వాచ్ దిస్ మూవీ థియేటర్స్ ఇస్ దాట్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ హావింగ్ ఎ ప్రెటీ టఫ్ లైఫ్, బట్ ఇఫ్ దే దెమ్సెల్వ్స్ వాళ్ళు ఆ డిసేబిలిటీ డిసేబిలిటీ గా తీసుకోకుండా దే ఆర్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ లైక్ ఓవర్కమ్ ఇట్ అండ్ సీ ద లైఫ్ ఇన్ ఎ మోర్ పాజిటివ్ యాటిట్యూడ్, ఒక పాజిటివ్ గా చూడడం కానీ ఇది చేయగలిగినప్పుడు మన లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం, మనీ విషయాల్లో, జాబ్ విషయాల్లో, ఎవ్రీథింగ్. ఐ థింక్ దాన్ని కూడా ఎక్కడో చోట టు లెట్ గో అండ్ టు జస్ట్ బీ ఎ లిటిల్ బిట్ మోర్ హ్యాపీ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్, హౌ కెన్ దట్ హ్యాపన్? ఐ థింక్ దట్ సంథింగ్ వాట్ ద మూవీ కెన్ టెల్ అండ్ టీచర్స్.
0: వెల్ సెడ్ అండి. విజయ్ గారు, యువర్ బేబీ రమణి కళ్యాణం ఒకసారి క్విక్ గా మా శ్రోతలందరికి యూఎస్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది డేట్ ఒకటి చెప్పండి అండ్ మీ సైడ్ నుంచి ఒక పర్సనల్ ఇన్విటేషన్.
1: విజయ్లు లిసనర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు అస్, వెరీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అందరు ప్రేక్షకులకి మా రమణి కళ్యాణ్ మూవీ May 22nd అన్ని యూఎస్ థియేటర్స్ లో చాలా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ యూఎస్ ఫ్రమ్ అట్లాంటా అండి. యాజ్ యువర్ ఫెలో మెంబర్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ డెఫినెట్లీ మన ఎన్ఆర్ఐస్ అందరికి లైక్ ఇట్ విల్ బి ఎ గుడ్ బూస్ట్, లైక్ నాలెడ్జ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఇట్ విల్ గివ్ ఎ బూస్ట్ అండ్ డెఫినెట్లీ ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ May 22nd అండి.
0: అగైన్ వి విష్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా చూడడానికి నిజంగా చాలా పోయిటిక్ గా ఉంది, చాలా బాగుంది, ఫ్రేమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనిపించింది నాకు. అగైన్ రియలీ విష్ ద మూవీ బికమ్స్ ఎ సక్సెస్ అండి. సో గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్.
1: థ్యాంక్ యూ అలాట్ అండి.
2: థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
4: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
5: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
6: Mantra India is now available for full-service catering.
7: Full-service catering.
6: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
8: Amritam kuda amma cheti vanta mundu digadudupe kada. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
9: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంటల.

0: on Friday, May 22nd at ICC Milpitas. Ticketing now open with a mind-blowing launch offer. For tickets, go to sulekha.com. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services and Kavya Foods.
1: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
2: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
1: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 193-8293.
3: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అస్తాచమ్మ, శ్రీదేవి అండ్ సతీష్ తో. సో మరి విన్నారు కదండి ఇంటర్వ్యూ, రమణి కళ్యాణం వచ్చేస్తుంది థియేటర్స్ లో ఆన్ ఫ్రైడే May 22nd. సో తప్పకుండా చూడండి, ఫీల్ గుడ్ మూవీ అండ్ చక్కటి తెలుగు మూవీ తీసుకొస్తున్నారు విత్ గుడ్ కాన్సెప్ట్. సో చూసి ఎంజాయ్ చేయండి. మరి ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తీశారు మూవీ. సో మనందరిలాగా వాళ్ళు కూడా, సో లెట్స్ సపోర్ట్ దెమ్. అండ్ మరి May 22nd రామ్ మిరియాల లైవ్ ఇన్ కాన్సర్ట్ వచ్చేస్తుంది. ఇట్స్ గోన్ టు బి హ్యాపెనింగ్ ఆన్ ఫ్రైడే, ఐసీసీ మిల్పిటర్స్ ఎట్ 8:00. సో మంచి మంచి పాటలు రామ్ మిరియాల గారు తీసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంచి పాటలు ఉన్నాయి చాలా చాలా మూవీస్ నుంచి. అంతేకాకుండా హిస్ ప్రైవేట్ సాంగ్స్ అండ్ యునో ఆల్ గుడ్ ప్యాకేజ్ ఆఫ్ సాంగ్స్ ఆర్ కమింగ్. సో రామ్ మిరియాల గారి కాన్సర్ట్ మిస్ అవ్వద్దు. ఐసీసీ మిల్పిటిస్ లో జరుగుతుంది. టికెట్స్ కోసం మీరు bit.ly/RamMiriala2026 అని టైప్ చేస్తే అక్కడ మీకు ఆ వెబ్సైట్ లో టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా చేయకుండా కాంటాక్ట్ పర్సన్ ఇస్ 510-421-3535 ఆర్ యూ కెన్ కాల్ 650-776-1203. వన్ మోర్ టైమ్, ద కాంటాక్ట్ పర్సన్ టు కాల్ ఇస్ 510-421-3535. కాల్ చేసేయండి, బుక్ యువర్ టికెట్స్.
4: Sridevi garu, so we do have a guest today joining us for a quick 5-minute look at the public safety is Alameda County District Attorney Ursula Jones Dixon, a veteran prosecutor and a former Superior Court judge. Welcome to the show, Ms. Dixon.
5: Thank you so much. Thanks for having me.
4: It is great to have you here. With the high stakes special primary election coming up on June 2nd, and she joins us to break down her vision in balancing strict accountability with systematic reform. Madam DA, welcome to the show. And you know, it's a short time, and let me go ahead and start with the questions. First, beyond the conviction rates, what is the single most important metric measuring community safety?
5: Community safety, I think ultimately we want to look at how victims are being served within the community. I think that that speaks to how we build safety nets within the community, which creates an ecosystem that keeps people more safe. So victims' rights are right at the center of everything that we do, and the accountability piece really is hand in hand with that, making sure that people who are committing those crimes are accountable for doing so.
4: Very true. I have another question for you. What is your biggest ethical concern regarding technology in the courtroom today with the ever-changing landscape of technology? Would you have an opinion or a thought around that?
5: I mean, there are rules and laws around the use of technology, as well as courts are holding lawyers accountable for using AI and that not checking their sources. So we're finding that happening over and over again. And when the stakes are as high for criminal cases, the stakes are liberty, right, or life. And so we need to make sure that we're putting information out there that is accurate, that we're representing the case law and the victims in an appropriate way. And so that's the biggest concern, training people to use AI. Our systems that do our legal research, we do that via computer mostly now. Some people still use books. There's some AI piece to that, but the lawyers are required to go back and check that information. And police reports will be, some of the police agencies are using AI. That will make it difficult for us to try cases, because when you're cross-examining, you need to know actually created the report. So there will be some growing pain, but AI is here to stay. It's not going anywhere. So.
4: Very true. Very true. One more question for you. Do you believe California voters truly understand the real-world ground-level impact of major reforms like Proposition 47 and cash bail changes? Is that something which you can comment on?
5: I don't know that people understand the real world effect, basically, on their everyday lives. I think that the cash bail changes are fascinating and probably have a bigger effect than anything else, because we find people saying all the time, well, somebody committed a crime and they're back out on the street. Mm-hmm. And the unfortunate piece of that is, if you have a DA's office who's objecting to people being back on the streets, the court still needs to make the decision. And they do make the decision. And the law is slanted in a way that people get out more than we would like them to. Then it was worse when you had a DA's office who didn't even object. Mm-hmm. So now at least we're objecting and fighting that good fight. But it is not a call that we get to make. The court gets to make that call. So I think that affects people, because you keep seeing people committing crimes and coming back into the system.
4: Very true. Very true. I have one last question, and then I will ask for your opinion. Here we go. What is one uncomfortable truth about how the criminal justice actually works that you wish every Californian understood?
5: I think I wish every Californian understood two things. One, that you cannot prove, you cannot charge a case.
4: Okay. Hello. We might have dropped her, so we will wait for we'll wait for the call to come back in. Meer vintunnaru Virijalu, me host Satish Doti, prati budhvaram sayantram 7 nunchi 8 varaku, and Sridevi garu, welcome back to the show. Chinna break teeskoni vachesaru, so Sridevi garu, and ivala manamu cinema peru Sridevi garu test meeku
3: Ramani Kalyanam.
4: Mm-hmm. So ippude meer vinnara interview, alage we did have a superior court judge, a former superior court judge and a district attorney, Mrs. Dixon, on the call. So if you're still listening to the show, we do have a few more minutes which we can talk about, so please do call us in, and the number to call us is 877-265-5992. Adandi meer vintunnara Ashtachama, me host సతీష్ తోటి అండ్ శ్రీదేవి గారు, చెప్పండి రామ్ మిర్యాల గారి కాన్సర్ట్ ఇంకా మీది, మీరు వచ్చినప్పుడు అల్లా మీరు ఈవెంట్లు పట్టుకొస్తూ ఉండారండి.
3: మేము ఎప్పుడు యూనో మన బిజినెస్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటమే మా ఏమంటారు అంటే గోల్. సో అందుకనే నేను మంచి మంచి కాన్సర్ట్స్, తర్వాత మంచి మంచి మూవీస్, ఇంకా చాలా. ఇవాళ యాక్చువల్గా కాల్ చేసిన వాళ్ళకి మనము 2 టికెట్స్ ఇస్తున్నాము ఈ మూవీకి. సో కాలర్స్ అట్ 877-265-5992. సో నేను లేనప్పుడు మీరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ నేను వచ్చేసాను కాబట్టి కాన్సర్ట్స్ తీసుకొచ్చేసాను అండ్ మూవీస్ తీసుకొచ్చేసాను. మరి మీరు రమణీ కళ్యాణం మూవీ ఇంటర్వ్యూ విన్నారు, డైరెక్టర్ విజయ్ అండ్ యాక్టర్ సూర్య అండ్ ఆల్సో దీప్షిక అండ్ సో దీస్ ఆల్ అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ ద డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ ఈవెన్ యాక్టర్స్ హూ లివ్డ్ హియర్ అండ్ యునో హూస్ ప్యాషన్ ఇస్ మూవీ అండ్ దేర్ యునో పర్సూవింగ్ దేర్ ప్యాషన్ అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యునో హీరోయిన్ ఇస్ బ్లైండ్ అండ్ హీరో ఇస్ సతీష్ గారు ఏదో చెప్తున్నారు.
4: Yeah, so I think she's on hold, Andy. I think she did call in and no. Okay.
3: Call drop అయిపోయిందండి. సో మళ్ళీ కాల్ చేస్తే మన్ విల్ పిక్ ఇట్ అప్. సో శ్రోతలు ఇప్పటి వరకు విన్న వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా రామ్ మిర్యాల గారి కాన్సర్ట్ టికెట్స్ కావాలన్నా కూడా కాల్ చేసేయండి 877-265-5992. So Anjali, let's play the song from the Ramani Kalyanam and we'll be right back.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజలు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మరి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద షోకి వచ్చేసామండి. మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ కలుస్తాము. ఈ లోపల మిమ్మల్ని కలవాలంటే కనుక రామ్ మిర్యాలా కాన్సర్ట్ కి వచ్చేసేయండి. రామ్ మిర్యాలా కాన్సర్ట్ ఈస్ కమింగ్ టు బే ఏరియా లైవ్ ఇన్ కాన్సర్ట్ ఆన్ May 22nd ఇన్ ICC మిల్పిటర్స్. కాన్సర్ట్ స్టార్ట్స్ అట్ 8:00. మీకు ఇంకా టికెట్స్ తీసుకోకపోతే కనుక తీసేసుకోండి. డోంట్ మిస్ ద కాన్సర్ట్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఈ హ్యాస్. ప్రైవేట్ సాంగ్స్ కానీ మూవీలో సాంగ్స్ కానీ ఆల్ హిట్ సాంగ్స్ అండ్ we're going to rock the band akada. So come and enjoy Ram Mirala concert. Signing off, Sridevi
1: inka Satish. Malla kaludam vache varam ide channel lo ide samayam. Antavarku selavu.
0: Bye. Good night.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే
3: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కమ్ సామిద.
4: కమ్ సామిద.
3: బై.
4: కమ్ సామిద.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

అల్లుడు, ఈ డిక్చిక్ డిక్చిక్ పాటలొద్దు గాని మన మీటర్లో పాటేసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా. మార్నింగ్ అమెరికా. Let's get old fashioned summertime showers. Again, we're moving today. Trump, Warren. Good morning.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఇంకా వింటున్నారా పాలు? ఇప్పుడు వస్తావురా ఊర్లో కొన్ని అక్క.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.

0: ఉందేరా ప్లేస్.
1: కొట్టి పెంచు జరా దోసు.
2: Hey, don't stop dancing. Ponagalu loading.

0: वन मोर टाइम प्लीज.
1: Hey, don't stop dancing. Bonacalo loading.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మద్యంతో ఏటపై చిన్నవి సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏట నీళ్ళు లోసుకుందంట. రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
0: ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction.
5: Hurry!
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతి లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Elane Undipote Pohontundi Kada?
10: Undipodam?
9: Yela, Time Aipothundi Kada? అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Ricky.
7: Thank you.
6: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
10: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Uyalaina Jampa.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలిం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: ఇదేంది?
1: తెలుగు పాట.
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.